0: श्रोताओं, इस गीत के साथ ही यह कार्यक्रम भूले बिसरे गीत अब समाप्त हुआ। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తుడు రది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావము చెరువు నిండా నీరు చేరగానే వేల కొలిది కప్పలందులోనికి ఏ విధంగా చేరుకును, అదేవిధంగా సంపద కలిగిన బంధువులు ఎక్కువగా చేరుకుందురు. శ్రోతలు, మీరు ఇంతవరకు సుమతీ శతకం నుండి పద్యము మరియు దాని భావము విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6:15కు బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరలా అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11:00 బయలుదేరి సహీ ద్వీప్ వెళుతుంది. మరలా అక్కడ నుండి 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి

0: మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 2:00 బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హడ్బే రేపు 2:30 బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాత రోజు అనగా 26/2026 ఉదయం 5:30 అక్కడ నుండి బయలుదేరి వయా సహీ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: बीड़ी सिगरेट का धुआं धूम्रपान ना करने वालों के लिए भी हानिकारक है. ये गले से अंदर जाके ना सिर्फ फेफड़ों को नुकसान पहुंचाता है बल्कि कुछ ही मिनटों में खून को गाढ़ा करके दिल तक जाने वाली मुख्य नसों को नष्ट कर देता है. इससे दिल में खून संचार कम होने लगता है जिससे दिल का दौरा पड़ सकता है. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें. तंबाकू आज ही छोड़ें. सहायता के लिए 1800-11-2356 पे कॉल करें.
2: हेलो, मैं हूं एचआईवी वायरस. नाम तो सुना ही होगा. मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूं. मैं एक साथी से दूसरे साथी तक 4 मुख्य तरीके से पहुंच सकता हूं. एचआईवी संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, एचआईवी संक्रमित खून चढ़ाने से और एचआईवी संक्रमित मां से उसके बच्चे को. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं. और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती मां मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी एचआईवी जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं एचआईवी वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా సుస్థిర పాకశాస్త్ర దినోత్సవం గురించి తెలుసుకుందాము. సుస్థిర పాకశాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 18 జరుపుకుంటారు. సహజ మరియు సాంస్కృతిక వైవిధ్యానికి ఒక సాంస్కృతిక వ్యక్తీకరణగా పాకశాస్త్రాన్ని గుర్తించడం. ఇది సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత, పోషణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియజేయడానికి 2017 ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ద్వారా స్థాపించబడింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరానికి అనుగుణంగా సుస్థిర పాకశాస్త్ర వారోత్సవాలు 2026 సంచిక ఆహార వారసత్వాన్ని వేడుక చేసుకోవడం అనే ఇతివృత్తంపై దృష్టి సారించింది. స్థానికంగా పండించిన ఉత్పత్తులను తినడం వలన ఆహార రవాణాకు సంబంధించిన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నిర్దిష్ట ప్రాంతాలకు చెందిన పాక సాంప్రదాయాలు, పూర్వీకుల మూలాలు మరియు కాలానుగుణ ఉత్పత్తులను ప్రముఖంగా చూపిస్తుంది, వారసత్వాన్ని పరిరక్షిస్తుంది. ఇది వ్యవసాయ వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మరియు

0: ఆహార వృధాను అరికడుతుంది. ఈ దినోత్సవాన్ని ఈ విధంగా వేడి చేసుకోవచ్చును. ప్రాంతీయ కుటుంబ రైతులకు మద్దతు ఇవ్వడం మరియు సమీపంలోని మార్కెట్లు బజార్లలో ఆయా కాలాలలో లభించే ఉత్పత్తులను కొనడం, పదార్థాలను పూర్తిగా వినియోగించుకునేలా మీ భోజనాన్ని ప్రణాళిక చేసుకోవడం మరియు ఆహార వ్యర్థాలను కంపోస్టింగ్ను ఉపయోగించడం. ప్రయాణంలో ఉన్న లేదా ఇంట్లో వంట చేస్తున్న స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ప్రాంతీయ దేశీయ మొక్కలు వంటకాలను చేయడం, ఇది రైతులు తమ జీవనోపాధికి కొనసాగించడానికి సహాయపడుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు సుస్థిర పాకశాస్త్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా చలనశీలత మరియు సమతుల్యత కోసం యోగా వారోత్సవాల సందర్భంగా దీని ప్రాముఖ్యతను విందాము.

యోగా భారతదేశంలో ఉద్భవించిన ఒక ప్రాచీన మనోశారీరక అభ్యాసం. ఐక్యం చేయడం లేదా కలపడం అనే అర్థం వచ్చే సంస్కృత పదం యుజ్ నుండి ఉద్భవించిన ఇది ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులను సమన్వయం చేస్తుంది. యోగా స్థిరీకరణ, కండరాలను బలపరచడం, కీళ్ళు కదలిక పరిధిని మెరుగుపరచడం మరియు శరీర మధ్య భాగంపై అవగాహనను పెంచడం ద్వారా చలనశీలతను మరియు సమతుల్యతను పెంపొందిస్తుంది. ఈ ఆసనాలు వంటివి వృక్షాసనం మరియు వీరభద్రాసనం మొదలగినవి మీ సమతుల్యతకు సవాలు విసురుతూ, ఆవు, పిల్లి మరియు ఆంజనేయ ఆసనాలు మీ తింటి మరియు వెన్నెముకను సున్నితంగా కదిలిస్తాయి. మార్జర్యాసన, బిటలాసన, నాలుగు కాళ్ళ మీద ప్రారంభించడం, శ్వాస తీసుకుంటూ మీ పొట్టను కిందికి దించి వీపును వంచడం, ఆవు భంగిమ, శ్వాస వదులుతూ మీ వెన్నెముకను వీపు వైపు గుండ్రంగా తిప్పండి, పిల్లి భంగిమ, ఇది వెన్నెముక కదలికను మెరుగుపరుస్తుంది. ఆంజనేయాసనము, ఈ పాదాన్ని ముందుకు వేసి వెనుక మోకాలను నేలపైకి దించండి, ఇది నడుము ఫ్లెక్సర్లను బాగా సాగదీసి పెల్విక్ చలనశీలతను మెరుగుపరుస్తుంది. అధోముఖ శ్వాసాసనం, మీ మేటపై తలక్రిందులుగా ఉన్న వి ఆకారాన్ని ఏర్పరచండి, ఈ భంగిమ పిక్కలను సాగదీస్తుంది, తొడ వెనుక కండరాలను పొడిగిస్తుంది మరియు భుజాల కదలికలను పెంచుతుంది. సమతుల్యత కోసం ప్రధాన భంగిమలు. వృక్షాసనము, బరువును ఒక పాదంపైకి మార్చి రెండవ పాదం అరికాలను మీ లోపల పిక్క లేదా తొడపై ఉంచడం, మోకాలను తిప్పించడం, మీ దృష్టిని స్థిరంగా ఉంచడానికి ఒక కేంద్రీకరణ బిందువును ఏర్పరచుకోవడం. వీరభద్రాసనము, మీ పాదాలను వెడల్పగా చాచి ముందు మోకాలను వంచి చేతులను నేలకు సమాంతరంగా చాచండి, ఇది సమతుల్యతకు అవసరమైన ప్రాథమిక కాలి మరియు శరీర మధ్య భాగం వైపు బలాన్ని పెంపొందిస్తుంది. కుర్చీ భంగిమ, నిటారుగా నిలబడి కుర్చీలో కూర్చున్నట్లుగా మోకాలను వంచి చేతులను పైకి ఎత్తండి, ఇది మీ గురుత్వాకర్షణ కేంద్రాన్ని స్థిరీకరించడానికి శరీర మధ్య భాగాన్ని మరియు దిగువ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. శ్రోతలు, మీరు ఇంతవరకు చలనశీలత మరియు సమతుల్యత కోసం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

0: प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం నుండి పంచదార బొమ్మ అనే పాటకు అనుజ్ గురువార రేట గాత్రం అందించారు. సంగీతం MM కీరవాణి. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అంజీ చిత్రం నుండి మానవ మానవ అనే పాటకు టిప్పు సునీత గారు గాత్రం అందించారు. సంగీతం మణిశర్మ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం నుండి అమ్మాయినా నాన్నైనా అనే పాటకు కళ్యాణి మాలిక్ గారు గాత్రం అందించారు. సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుగిన పెన్నిది, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.